భాగం భోగహర్త పరమ పరమ పరమేశ్వరం ప్రవశపాలం సదా సర్వదా సిద్ధదాత దయాళం అశేదియ పేదియ